తెన్నె గెదర అన్నటాయ్ రెండు బెను వికారే కి ముఖద కొటగావు నోనా మోట బైసికల్ ఇన్ గసన హటి రావు మెహనత్ ముఖద ఆపే గామే ఐన్ తకపెన్ అయ్యో మేకద మే కొలపటివే ఆ లోకే కేలా ఆవే వెడక్ కొయా గన్నటాయ్ దన్ మేవా దకల మట హితెన్నె గెదర యన్నటాయ్ లోకే కేలా ఆవే వెడక్ కొయా గన్న